శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. సరిగ్గా ఉదయం 8 మన తొలి రాగాలు ప్రసారం మొదలవుతున్నది ఇక్కడ మన RM3 రేడియో ఛానల్ మీద. స్వీటెస్ గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. కొద్ది క్షణాల క్రితమే మై గుడ్ ఫ్రెండ్ సుందరం తమిళ్ కార్యక్రమం ముగించాడు. ఇక మొదలవుతున్నది మీరు వేచి ఉన్న ప్రసారం. And ఈ ప్రసారం ఫ్రమ్ 8 to 9 లేడీస్ అండ్ జెంటిల్మెన్ గంట సేపు తెలుగు కార్యక్రమంలో తప్పనిసరిగా మీరు మాతోనే ఉంటారు. So sit back, enjoy the good music and stay tuned. As usual, it's always happening live on 94, 95.6 and 98.2 megahertz.

So, ladies and gentlemen, hoping that you're enjoying your Sunday. Iroju anukuntunnanu mana prasaram kuda manam ennukunna paatalu tappanisariga. మీరు బాగానే ఎంజాయ్ చేస్తారు. సో కమ్ జాయిన్ అస్. ఎవరెవరు ట్యూన్ చేయలేదు ఇంకా త్వరగా రండి. ఇట్స్ హ్యాపెనింగ్ లైవ్ ఇక్కడ విత్ యువర్ ఫ్రెండ్ అండ్ హోస్ట్ రాజేంద్ర. దట్స్ వేర్ ఇస్ ద బాహుబలి ద బిగ్

సో ప్రతిరోజు మనం అంటూనే ఉంటాం, బిజీగానే ఉన్నాను బిజీగానే ఉన్నాను. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రతిరోజు కొద్ది క్షణాలు మన కోసం కొంతవరకు కేటాయించండి. ఒక మంచి ఆలోచన, ఒక మంచి మాట, ఒక చిన్ని నవ్వు, చిన్ని చిరునవ్వు రోజంతా మనల్ని ఆనందంగానే ఉంచగలవు. 5789-3663 మీ టెక్స్ట్ మెసేజెస్. ఎవరెవరు తమ బర్త్డేలు ఈరోజు జరుపుకుంటున్నారు, మీ పెళ్లి వార్షికోత్సవాలు, కీప్ సెండింగ్ యువర్ మెసేజెస్ రైట్ హియర్ రైట్ నౌ.

ఓల్డీస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈ ఉదయపు సమయాన్న మీరు నమ్ముతారు కదా. అండ్ కొన్ని పాటలు విన్న ప్రతిసారి కొత్తగానే అనిపిస్తాయి. కాలం మారినా తరాలు మారినా వాటి మాధుర్యం మాత్రం ఏమాత్రం తగ్గదు. That was a superb composition of Ile Raja Garu in the voices of SP Balu and KS Chitra.

దట్స్ ఇట్. కొన్ని కొన్ని సార్లు ఎటువంటి టెక్నికల్ సమస్యలు జరుగుతూనే ఉంటాయి. గంధారి ఇస్ బ్యాక్. హృదయం 8:26. ఆల్దో జాయినింగ్ అస్ ఈ సమయం మరొకండి 8 to 9 మన తొలి రాగాలు.

It's all about love, it's all about prema, ladies and gentlemen. Kodikshanalaku miru anukondi. Just to make the day of someone. ఈ ఉదయం మీరు ప్రేమించే వారికి ఒక చిన్న సందేశం పంపండి. లెట్స్ ట్రై ఇట్. నీ వల్ల నా జీవితం మరింత అందంగా ఉంది. ఈ మాట ఒక టెక్స్ట్ మీద కూడా మీరు పంపవచ్చు. ఒక్క మాట, ఒకే ఒక మాట, ఒకే ఒక వాక్యం వారి రోజంతా చిరునవ్వుతోనే నింపవచ్చు కదా. ఆల్రెడీ ఉదయం 8 గంటల దాటి 34 అయింది.

So let's try to touch the sky today. ఈ రోజు మన కలలకు రెక్కలు తొడిగి ఆకాశాన్ని అందుకునే ప్రయాణాన్ని ప్రారంభిద్దామా.

So that was rightly said. Iudayam e Adivarapu Rojuna ide Agastu kotha nela yokka rendo tarikuna. Yes, I forgot about that. Oka kotha nilalo adugulu vesi unnam ninnati nunchi. ఆకాశం దూరం కాదు, మన నమ్మకం బలంగా ఉంటే ప్రతి కలకు అది ఒక చిరునామాగా. ఈరోజు ఆకాశాన్ని తాకేలా ముందుకు సాగుదామా. స్వీటెస్ట్ లిసనింగ్ టు ఆల్ ఆఫ్ యూ, లెట్స్ ఎంజాయ్ దిస్ వన్ ఇన్ ద వాయిసెస్ ఆఫ్ టిపు అండ్ కల్పనా.

కళ్ళు మూసుకున్నా నువ్వే కనిపిస్తావు. నిశబ్దములోనూ నీ స్వరమే వినిపిస్తుంది. ప్రతి గుండె చప్పుడు నీ పేరుతోనే పలుకుతుంది. ఎందుకంటే నా ప్రపంచం మొత్తం నీతోనే ప్రారంభమవుతుంది. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎవరెవరు తమ బర్త్డేలు ఈరోజు, తమ పెళ్లి వార్షికోత్సవాలు ఈరోజు జరుపుకుంటున్నారు ఈ ఆగస్టు నెల యొక్క 2nd తారీఖు, స్వీటెస్ట్ హ్యాపీ బర్త్డే టు ఆల్ ఆఫ్ యూ అండ్ కంగ్రాట్స్ టు ద కపుల్ అవుట్ దేర్ సెలబ్రేటింగ్ మీ పెళ్లి వార్షికోత్సవం. That's all for you.

Hoping that మనైనటి కార్యక్రమం మెనిమిది నుంచి మొదలైన ఈ సంగీత ప్రయాణంలో మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. That's in the voice of Revanth. ఇంచు మించుగా 10 నిమిషాలు ఉన్నాయి, మిగిలినవి 9 వరకు చేయడానికి.

అసలు అది నిజమే. జీవితంలో వేగంగా పరుగెట్టడం తప్పు కాదు ఇది, కానీ ఆ పరుగులో జీవితాన్నే దాటిపోతున్నా మేమో అని ఒకసారి ఆలోచించడం చాలా అవసరం. సో లెట్స్ టాక్ అబౌట్ ద కలలు. ఆ డ్రీమ్స్ మనల్ని ముందుకు నడిపిస్తాయి, కానీ మనసుకు ప్రశాంతతను ఇచ్చేది అప్పుడప్పుడు నెమ్మదిగా వేసే అడుగులే. సో కాబట్టి ఈరోజు ఒకసారి ఆగి చూడండి, ఆలోచించండి, మీరు కాలంతో పోటీ పడుపు పడుతున్నారా లేక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారా? So are you speeding in life like it's a competition for you, or like you're enjoying your life?

That's it, ladies and gentlemen. ఈ ఆదివారం ఉదయం మీతో గడిపిన ప్రతి క్షణం నాకు ఒక అందమైన జ్ఞాపకంలా ప్రయాణంలా ఉండేది. సో గుర్తించుకోండి, జీవితంలో పెద్ద విజయాలు కాదు, చిన్న చిన్న ఆనందాలే మనస్సును సంపన్నంగా చేస్తాయి. సో మళ్ళీ వచ్చే ఆదివారం లేదా రాబోయే వారం కూడా ఏదో ఒక తెలుగు ప్రసారంలో మనం ఇంకొకసారి దైవానుగ్రహాలునే కలుసుకోవచ్చు. సో కీప్ స్మైలింగ్, నవ్వుతూనే ఉండండి, ప్రేమను పంచుతూనే ఉండండి, మీరు జీవితాన్ని మనస్సారా ఆస్వాదిస్తూనే ఉండండి. సో టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ వెరీ స్వీట్ అండ్ నైస్ సండే. నమస్కారం.